ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్ట్ నెల 2వ తారీఖు ఆదివారం. సమయం 5:58 దాటి 49 సెకండ్లు. పేదరికం అనేది శాపం కాదు, సమాజంలో అది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక అపరిపక్వత అంటారు గాంధీ. మా ప్రియ శ్రోతలందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరి కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: In the United States, Washington Governor Bob Ferguson has declared a statewide emergency, imposed a burn ban as fast-spreading wildfires driven by strong winds scorched nearly 3,000 acres and forced thousands of people to evacuate. The National Weather Service issued Washington's first ever particularly dangerous situation, red flag warning for parts of central and eastern Washington, citing extreme winds and low humidity. The rapidly spreading Old Trail fire in Spokane County has threatened around 4,000 buildings. Premier pacer Jasprit Bumrah is set to miss India's two-test tour of Sri Lanka after failing to recover fully from a knee injury. The Sri Lanka series begins from 15th of this month in Galle. The swelling in cricketer's knee seems to be more serious than it initially looked, and the sports science team at Bengaluru's Centre for Excellence doesn't want to rush the seasoned pacer to the grind of international cricket, keeping in mind the packed calendar ahead. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ప్రకటన అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిల సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషాముక్త్ యువభారత్ సంకల్ప్ అభియాన్ లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్ లో లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషాముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్ లో సుమారు 1500 మంది యువత పాల్గొన్నారు. ప్రధానమంత్రి వర్చువల్ సందేశాన్ని ప్రసారం చేయగా అనంతరం పాల్గొన్న యువత నషాముక్త్ యువ భారత్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్లో ఈరోజు కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ అధికారిక ఫ్లీట్ హ్యాండోవర్ కార్యక్రమం జరిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిశుభ్రమైన పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు విస్తరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పర్యాటక అభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు

0: వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్ లో 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి నగరాభివృద్దికి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్ నగర్ లోని పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు రొయ్యల పెంపకం పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో చేపలు, రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమాపేశాల సందర్బంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, స్టార్టప్ల ప్రోత్సాహం, స్వదేశీ రక్షణ రంగం బలోపేతంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను అవమానించేలా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ యువతకు, విద్యార్థులకు, ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మౌనం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్టేనని ఆయన ఆరోపించారు. ప్రాణహిత జలాల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, లక్ష్మీ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల వద్ద గోదావరి బ్యాక్ వాటర్ తో పాటు నంది మేడారం, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ ను పలువురు నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ నుండి మనం పైకి ఎత్తిపోసుకునేటువంటి అవకాశం. చిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ నీటిని నిలుపుదల చేయటము ఇట్స్ రొటీన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్. అందరం డిమాండ్ చేసిన అన్నాడు కన్నపల్లి పంప్ హౌస్ నీటిని తరలిపి చేసే అవకాశాన్ని చూపెట్టడానికి పర్యటన చేపట్టి ఇంతవరకు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి ఆ కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించాలి.
0: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్టంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోచమ్మ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి. కాగజ్ నగర్ లోని మహంకాళి అమ్మవారిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని బోనం సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసుల

0: ఒకసారి పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్టు తెలియజేశారు. రాష్ట హోంశాఖలో ఖాళీగా ఉన్న 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ, 20 ఏళ్లకు పైగా ఉపాధి హామీలో పనిచేసి ఇప్పుడు వివిజీ రామ్జీలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీల సహకారంతో హైదరాబాద్ లో నిర్వహించిన నషా ముక్త్ యువ భారత్ సంకల్ప అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in.
3: మానసిక రూపేణ సుదృఢా భవంతుతి ప్రార్థయత్. వికసితభారతస్య లక్ష్యం సాధయితుం వికసితభారత సంకల్పాభియానాయ నషా ముక్తి యువా ఇతి కార్యక్రమమపి ఉద్ఘాటితవాన్. కేరళరాజ్య ప్రచండ వృష్టిః నిరంతరం వినాశం జనయతి. అష్టజనాః మృతాః ఇత్యుచ్యతే. సహస్రశః జనాః సాహాయ్య శిబిరాన్ ప్రతి స్థానాంతరితాశ్చ. అసమరాజ్యే 27,000తమవర్షస్య జనగణనార్థం స్వగణనా సమారబ్ధా. గృహసూచీకరణ ప్రక్రియాయాః ప్రాక్ అగస్తమాసస్య 16 దినాంకపర్యంతం అంతర్జాల సువిధా ఉద్ఘాటితాస్తి. ఇండోనేషియాదేశ మదురా ద్వీపే నౌకాయానస్య అగ్నిప్రకోపాత్ 5 జనాః మృతాః, 141జనాశ్చ లుప్తాః సంతి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం తన్వీ శర్మా ఇత్యేషా టైపే ఓపెన్ ఇతి క్రీడాయాం ప్రథమవారం BWF వరల్డ్ టూర్ ఇతి ఉపాధిం ప్రాప్తవతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ భారతం యావత్ వికసిత భారతం భవితుం ప్రావర్తతే తదా రాష్ట్రస్య యువకాః శారీరక రూపేణ స్వస్థాః, మానసిక రూపేణ సుదృఢాః, ఆత్మవిశ్వాస యుక్తాశ్చ భవేయుః. అద్య నవదిల్ల్యాం ఆభాసీయ మాధ్యమేన నషా ముక్త యువా వికసిత భారత సంకల్పాభియానస్య ఉద్ఘాటనె భాషణం కుర్వన్ శ్రీమోదీ అవదత్ యత్ యువజనాః సర్వదా మాదక ద్రవ్యేభ్యః దూరీభూయ స్వస్థ జీవనశైలీం స్వీకర్తుం శక్నువంత్వీతి.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
3: శ్రీమోదీ ఇత్యయం అవదత్ యత్ అయముపక్రమః మాదక ద్రవ్యాణాం దురుపయోగం విరుద్ధ్య శత సప్తాహస్య రాష్ట్రవ్యాపి జనసహభాగ అభియానస్య ఆరంభం కరిష్యతీతి. శ్రీమోదీ అవదత్ యత్ మాదక ద్రవ్యాణాం వ్యసనం జనాన్ స్వలక్ష్యాత్ విచలితం కరోతి, స్వప్నాః సాధయితుం చ దూరం కరోతి. సః అవదత్ యత్ వ్యసనం న కేవలం పరివారాన్ వినాశయతి అపితు రాష్ట్రస్య శక్తిం అపి దుర్బలం కరోతి. ప్రధానమంత్రిణా కుటుంబేభ్యః సామాజిక కలంకభూతానాం మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య ప్రకరణాని న నిగూఢయంత్వితి ఆగ్రహః కృతః. సః అవదత్ యత్తే సమయోచితం సాహాయ్యం యాచంతు, ముక్తరూపేణ సంవాదం కుర్వంతు, విశేషజ్ఞైః సహ పరామర్శం స్వీకుర్వంతు. అథ ప్రభావిత పరివారస్య సదస్యానాం

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈ పూట ప్రసారంలోని అంశాలు. ఈ పూట 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. 7:45 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్8 9:15 స్పాట్లైట్. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 అఖిల భారత రవివాసరయ్య సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలోని అంశాలు.

ఇక రేపటి కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య, 6:35 రైతు సమాచారంలో బోడకాకర సాగు వివరాలు తెలుసుకుంటారు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 చిత్రగీతాలు వినవచ్చు, 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు, 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషకాహారం శాస్త్రీయ విశ్లేషణ ప్రసంగం ఇంకా తల్లిపాల ప్రాముఖ్యత ప్రసంగం వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది, 3:30 ఏకచిత్రగానం వినవచ్చు, 4:00 చిత్రగీతాలు వింటారు.

ఇక సాయంత్రం కార్యక్రమంలో 6 గంటలకు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:35 చిత్రగీతాలు వినవచ్చు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారితో పరిచయం, ఇంకా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ పి వెంకటేశ్వర్లు గారితో పరిచయం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 కిన్నెర లహరి, 8:15 పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 9:30 మధురిమ అలనాటి మధురి గీతాలు వింటారు, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం చిత్రగీతాలు వినొచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సీతాకొక్క చిలుక చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి శైలజ పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సోయా చిక్కుడులో చీడపీడలను సమగ్రంగా ఎలా నిర్వహించుకోవాలి అనే వివరాలు అందజేస్తున్నారు. ఈ విధంగా చీడపీడల నివారణలో పురుగు మందులు అనివార్య భాగమైపోయాయి. అవి కేవలం చీడపీడల నివారణకే కాక ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణం మానవాళిపై కలగజేస్తున్న దుష్ప్రభావాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది. రసాయన పురుగుల మందుల వాడకం గత శతాబ్ద కాలంగా పెరుగుతూ వచ్చింది. సస్యరక్షణలో వాడుతున్న మందుల వాటా చూస్తే పురుగు మందులు 60%, తెగుళ్ళు మందులు 18%, కలుపు మందులు 16%, జీవకీటక నాశనలు 3% ఉన్నాయి. అంటే అత్యధికంగా పురుగుల నివారణలోనే మందుల వాడకం అధికంగా ఉంది. అయితే పురుగు మందులే పరిష్కారమా అని చూస్తే రాను రాను మేలు చేసే కీటకాలు అంటే మిత్ర పురుగులు, పక్షులు, జీవాలు ఉనికికి నష్టం వాటిల్లి పురుగుల ఉధృతి గణనీయంగా పెరిగే అవకాశము ఉంది. మనం ఉపయోగిస్తున్న పురుగు మందుల్లో 1-2% మందు మాత్రమే ఉద్దేశించిన లక్ష్యాన్ని చేరుతుండగా మిగతాది మన జలవనరులు, వృక్ష జంతుజాలాలు మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే మొక్కలలో పరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకొక చిలుకలు, అనేక మిత్ర కీటకాలు కూడా చనిపోతున్నాయి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను రైతులు విధిగా ఆచరిస్తూ ఉంటే క్రిమి సంహారకాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎంత తీవ్రమైన క్రిమి సంహారకాలను వాడినప్పటికీ చీడపీడలను పూర్తి స్థాయిలో అరికట్టలేం. క్రిమి సంహారకాలను విచక్షణారహితంగా వాడటం వలన చీడపీడల రోగ నిరోధక శక్తిని పెంచుకొని సమస్యగా మారుతున్నాయి. సమస్య కంటే ముందుగానే సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను విధిగా ఆచరిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని మన శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు, నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి ఈ సేద్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి? వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడపీడలు, అవశేషాలు, కోశస్థ దశలు బయటపడి ఎండ వేడిమికి నశించిపోవడమే కాక పక్షులు ఏరుకుని తినడం వలన కూడా వీటిని నిర్మూలించవచ్చు. ఇక విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి? అలాగే విత్తన శుద్ధి కార్యక్రమం గురించి ఈ విధంగా: ఇమిడాక్లోప్రిడ్ 48% ఎఫ్ఎస్ 1.5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయటం వల్ల దాదాపు 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు. సోయా చిక్కుడును మొక్కజొన్న లేదా జొన్న పంటలతో 1:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నట్లయితే మిత్ర పురుగులు బాగా వృద్ధి చెందుతాయి. ఆముదం పంటను పొగాకు లద్దె పురుగుకు, జీలుగ పంటను పెంకు పురుగుకు ఎరపంటగా వేసుకోవాలి. జూన్ 2-4 వారాలలోపు సకాలంలో విత్తనం విత్తుకున్నట్లయితే కాండము తొలిచే ఈగ, చెవిలు, పరువు ఉధృతి

తక్కువగా ఉంటుంది. మొక్కల సంఖ్య చదరపు మీటర్కు కేవలం 40 ఉండేలా విత్తుకోవాలి. ఇక ఈ సమగ్ర నిర్వహణలో యాంత్రిక పద్ధతులు ఏ విధంగా పాటించాలి? పెంకు పురుగు ఆశించిన మొక్క భాగాలను, పొగాకు లద్దె పురుగు గుడ్ల సముదాయము లార్వాలను ఏరి నాశనము చేయాలి. బీహారీ గొంగలి పురుగు ఉధృతిని తగ్గించడానికి దీపపు ఎర్రలను సాయంత్రం వేళల్లో 6 నుండి 7 గంటల మధ్య హెక్టార్కు 1 చొప్పున ఏర్పాటు చేయాలి. గ్రీజు ఆముదం లాంటి జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను కానీ అట్టలను కానీ 1 ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేసినట్లయితే రసం పీల్చే పురుగులు వీటికి అంటుకుని నశిస్తాయి. లింగాకర్షక బుట్టలను 1 ఎకరానికి 4 ఏర్పాటు చేసి పొగాకు లద్దె పురుగు ఉధృతిని గమనించవచ్చు. 1 ఎకరంలో సుమారు 10 వరకు పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. చేను పొలం చుట్టూ కందకం త్రవ్వితే 1 ప్రాంతము నుండి వలన వచ్చే పురుగులను అరికట్టవచ్చు. ఇక ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా జీవ నియంత్రణ పద్ధతులు ఈ విధంగా పాటించాలి. పరాన్న జీవులైన ట్రైకోగ్రామా, బ్రాకాన్, పరాన్న బుక్కులైన తూనీగలు, సాలిళ్ళు, కందిరీగలు, అక్షింతల పురుగులను సంరక్షించాలి. ఈ మిత్ర పురుగులు పంటకు హాని చేసే గుడ్లు, చిన్న లార్వాలను వేటాడి తిని నిర్మూలన చేస్తాయి. సోయా చిక్కుడు పంటలో పరాన్న జీవులు, పరాన్న బుక్కులను ఏ విధంగా నివారించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. అక్షింతల పురుగు, తల్లి అక్షింతల పురుగు రోజుకు 50 పేరుబంక పిల్ల తల్లి పురుగులను, లెప్డోపొరా జాతికి చెందిన పురుగుల గుడ్లను తింటుంది. అల్లికరెక్కల పురుగు, దీని లార్వాలు 100 పేరుబంక పిల్ల తల్లి పురుగులను, 200 పచ్చదోమ పిల్ల పురుగులను, లెప్డోటెరా జాతికి చెందిన పురుగుల గుడ్లను తింటుంది. బ్రాకాన్ గ్రుడ్డు పరాన జీవి గుడ్డు పెట్టే సామర్థ్యం 100 నుండి 200 గుడ్లు ఉంటుంది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన జీవి గుడ్లు పెట్టే సామర్థ్యం 20 నుండి 200 గుడ్లు. న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ 250 LE ద్రావణాన్ని సాయంత్రం చల్లని సమయంలో పిచికారి చేయడం వల్ల పొగాకు లద్దె పురుగులు క్రమేణా జబ్బుపడి మరణిస్తాయి. తర్వాత ఈ సోయా చిక్కుడులో బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కుర్సాటాకి 1 కిలో హెక్టార్కి పిచికారి చేయడం ద్వారా సెమిలూపర్ను నివారించవచ్చు. గుడ్డు పరాన జీవి టెలినోమాస్ రిమాస్ 50 హెక్టార్కి విడుదల చేయడం ద్వారా తొలిదశ లార్వాలు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక సోయా చిక్కుడులో సహజ క్రిమి సంహారకాలు ఏ విధంగా వాడాలి? SSKE వేప గింజల కషాయము 5% పిచికారి చేయడం ద్వారా తొలిదశ లార్వాలు, రసం పీల్చు పురుగులను నివారించవచ్చు. ఇక రసాయన మందులను ఈ సోయా చిక్కుడులో వాడి ఏ విధంగా నివారించుకోవాలి పురుగులన్న వివరాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కార్బోప్యూరాన్ 3G గుళికలను 1 ఎకరానికి 10 కిలోలు విత్తుకునే సమయంలో వేయాలి. పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఎసిటామిప్రిడ్ లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు, ట్రైజోపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాండం తొలిచే ఈగ నివారణకు థయామిథాక్సామ్, ఇంకా లామ్డా సైలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పెంకు పురుగు నివారణకు క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, ఫ్లూ బెండమైడ్ 0.2 గ్రాములు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లామ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు ఉధృతిని తగ్గించడానికి తొలిదశలో క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా స్పైనోటోరం 0.75 మిల్లీలీటర్లు లేదా ఐసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతిని బట్టి ఇనోవాలిరాన్ 1 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండమైడ్ 0.2 గ్రాములు లేదా ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బో 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. ఆకుగూడు పురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. బీహారీ గొంగలి పురుగు నివారణకు క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, ట్రైజోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినార్పాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. హరిత గృహాలలో సాగు చేసే కూరగాయలు, ముఖ్యంగా వంగ, టమోటా, కీరదోశ, క్యాప్సికం, బెర్రీ టమాటా ఆకుకూరగాయలను నీటిని నిల్వ చేసే ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలి. కాలుష్యమైన నీటిని పంటకు వాడరాదు. నీటికి ప్రతి సంవత్సరం PHEC పరీక్ష చేయించాలి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: స్నేహం కోసం చిత్రం కోసం రాజేష్ పాడిన పాట విందాం. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపానీ సమీపంలోని మా కాంధునీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి, కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కి ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై, ఔర్ కహీ నా కహీ రాష్ట్ర కి శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై, ఔర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
0: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మైభారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి

పవిత్రా మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ది చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ది, ఎగుమతుల పునరుద్దరణ వంటి అంశాలు ఈ వృద్దికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ది అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ది అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ది అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్దిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్దిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ కెడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జెండా ఊపి సైక్లోథాన్ ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్టపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 మంది ఉన్నారు. ఇప్పటివరకు 225 మందిని రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:10.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరింతవరకు ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. గూఢచారి నెంబర్ 1 చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు బాటం ఫీడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాజ్విక, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, పూరన్ పాసి, సూరజ్ లాల్, ఎండి షాకీర్, షహజాది మొహరాన్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, వెంకటేశ్వరరావు.

بہار اللہ خوشار کس کا بہار اللہ خوشار باڈی

కనిపిస్తా బహార్, అరె పిల్లా హుషార్, పిస్తా బహార్ ఆ పిల్లా హుషార్, వాడి ఉంది వేడి ఉంది వాడి చూసుకో, గుట్టు దాచుకుంటావు గుండె దోచుకుంటావు రావే భామా, పిస్తా బహార్, అరే పిల్లా హుషార్.

నడకలు ముదిరే నవతాళం, నడుముల నడుమాయువతాళం, వయ్యారి వాడలోన శృంగార విధిలోన, బంగారు మేడలోన కంగారు గుటిలోన, మస్కాలు కొట్టబోతే మాయా బజార్, మస్కా చికట్లలోన పారా హుషార్, రెచ్చగొట్టే అందాలు రేతిరంత ఆరాలు తీస్తారావే పిస్తా బహార్, అరే పిల్లా హుషార్, అయి బాడి ఉండి వేడి ఉంది వాడి చూసుకో, గుట్టు దాచుకుంటావు గుండె దోచుకుంటావు రావే భామా పిస్తా బహార్, అరే పిల్లా.

నా కళ్ళ జిత్తులో నా నీ ఎత్తు చిత్తు చేస్తా. పందాలు మానుకుంటే మాటే ఖరార్, అందాలు గుచ్చుకుంటే ఆటే జరూర్. చక్కనమ్మ బేరాలు దక్కిన నీ లాభాలు నీవే రావే పిస్తా బహార్. పిల్లా హుషార్ పిస్తా బహార్, పిల్లా హుషార్, వాడి ఉంది వేడి ఉంది వాడి చూసుకో. గుట్టు దాచుకుంటా బుగుండె.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
2: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
3: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఉప్పెన చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ నుంచి వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నంద్యాల నుంచి శైలజ, సునీత, రాజేశ్వరి, రాధిక, కళ్యాణి, నాగమణి, కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. అనుమానాస్పదం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నుంచి శ్రీనివాస, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, వెంకటేశ్వర్లు, కమల, దీప మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, యశోద, సతీష్, ప్రశాంతి, శైలజ, శ్రీనివాస్, ఫణి, విజయ, సూర్యకుమార్, పద్మావతి, భార్గవ, డాక్టర్ భాను.

జానీ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుంచి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్లో, దజయ్లో, ఆదిత్యలో, కిరణ్, జాన్విక, కోలపూర్ రాజా, లక్ష్మీ, ప్రహ్లాద్, స్వరూప, శకుంతల, శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు.

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చిత్రం నాగమల్లి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం నుంచి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమదేవి, కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, రాములు, నాగమణి, చందు, శ్రావణి, పర్ణిక, బాలకృష్ణ, లక్ష్మీ, దుర్గారావు, నాగమణి, స్వరూప మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు మదనపల్లి నుంచి సుబ్బలక్ష్మి, కార్తీక్, ప్రత్యూష, ప్రభావతి, పార్వతీశం, రాజేశ్వరి, హరీంద్రనాథ్, కృష్ణకుమారి, మూర్తి, భానుమతి, రవీంద్రనాథ్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

గోపి గోపిక గోదావరి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుంచి హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం ఎస్సిబి నగర్ నుంచి మారేపల్లి శ్రీనివాస శర్మ, భాగ్యలక్ష్మి, మనోజ్, గాయత్రి, విహారి, విరించి, మాధవ్, భార్గవి, ప్రశాంత్, దీప్తి మరియు వారి కుటుంబ సభ్యులు.

కిన్నెరల హరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నాని చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని, మాయా మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి సీత, సుధాకర్, శిరీష, శ్రీరామ్, సుహాస్, అర్జున్, చిన్మయి, వినోద్, వర్ధన్, విదున్, మారుతి, జానకిరామ్, హైందవి, రామశర్మ, విరించి, అనఘా, మైత్రేయి, రామకృష్ణ భాస్కర్, ప్రద్యుమ్న్ మరియు వారి కుటుంబ సభ్యులు.

దేవత చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుంచి మొక్కల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు ప్రసాద్, అనిత, శేఖర్, సుమా, పప్పి, ఖన్నాపాసి, చిన్నాపాసి, అక్రూ, శంకర్.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. తులసి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ్ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ్ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ శ్రీకాంత్చారి మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు కొలనకొండ నుంచి పద్మజ ప్రకాష్ రాధా సీతారాం భాస్కర్ స్వాతి అనంత్ జ్యోతి రఘు జ్యోతిశ్రీ ప్రసూన శేషాద్రి పవన్ పవన్ వాంగ్మయ్యి కళ్యాణి రమేష్ సుజిత నిఖిత.

ధ్రువ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం రామ్నగర్ నుంచి స్వర్ణలత, శాలిని, విజయలక్ష్మి, నూరి, మల్లీశ్వరి, జరీనా, విక్టోరియా, స్వప్నకుమారి, సునీత, మంగ, శిరీష, శ్రీలేఖ, వసంత, లక్ష్మి, హసీనా.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ అలనాటి మధురి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బందిపోటు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

అలనాటి మధురి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మూగ మనసులు చిత్రం నుంచి జమునారాణి పాడిన పాట.

మధురిమ అలనాటి మధురి గీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ಮಾರ ಮಾಡಿದ

Mama,

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య. 6:35 రైతు సమాచారంలో బోడకాగర సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వినవచ్చు. 9:30 ఏకచిత్రగానం వింటారు. 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో

పోషకాహారం శాస్త్రీయ విశ్లేషణ ప్రసంగం, ఇంకా తల్లిపాల ప్రాముఖ్యత ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్ర గానం వినవచ్చు. 4:00 చిత్రగీతాలు వింటారు.

ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:35 చిత్రగీతాలు వినవచ్చు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారితో పరిచయం, ఇంకా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ పి వెంకటేశ్వర్లు గారితో పరిచయం. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 కిన్నెర లహరి, 8:15 పార్లమెంటు సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్8 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం చిత్రగీతాలు వినవచ్చు.

ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:04 దాటి 15 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం 5:55 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.